కెన్బరా తెలుగు వాణి శ్రోతలకు శ్రీనివాస్ ప్రసాద్ నమస్కారం అండి. దిస్ ఈజ్ 2XX FM 98.3 పీపుల్ పవర్ రేడియో. మీరు కెన్బరా తెలుగు వాణి రేడియో కార్యక్రమాన్ని 2XX FM 98.3 వింటున్నారు. మీరు ఈ ఇందాక విన్నారు ఒక పాట, ఆయన పాడింది సిద్ధ శ్రీరాము. ఆ పాట పాడింది మనకి కాన్బరాలో ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి కార్యక్రమాలలో ఇప్పుడే నేను ఒక కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను. దాని గురించి చెప్పే ముందర రేపు జరగబోయే కార్యక్రమం గురించి మీకు చెప్తాను. రేపు శ్రీ విష్ణు శివ మందిరంలో సాయంత్రం 6 గంటల నుండి 9:30 వరకు భజగోవిందం మీద మనకి వేదాంత డిస్క్లోజర్స్ ఉంటాయి. ఎవరు వస్తున్నారంటే మనకి విద్వాన్ డాక్టర్ విశ్వనాథ్ ఎంవి, అలాగే విద్వాన్ శ్రీ అర్జున్ భరద్వాజ్. ఈయన అర్జున్ భరద్వాజ్ గారు, ఈయన మనకి అహం బ్రహ్మాస్మి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని ద్వారా ఆయన వచ్చారు ఇక్కడికి. అలాగే అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్ అనేది మన దక్షిణామిన శ్రీ శృంగేరి పీఠముకి వాళ్ళ అనుసంధానంతో జరుపుతున్న ఆర్గనైజేషన్ ఇది. దీన్ని మనకి విష్ణు శివ మందిరంలో 2 రోజుల పాటు ఉంటాయండి. రేపు బుధవారం నాడు, అలాగే గురువారం నాడు సాయంత్రం 6:00 నుంచి 9:30 వరకు. మరిన్ని వివరాల కోసం మీరు శాంతిరెడ్డి గారిని 0450-034-054 అనే నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మనకి ప్రసాదం కూడా అందజేస్తారంటున్నారు, డిన్నర్ ఉంటుందనుకుంటాను అక్కడ. సో నెంబర్స్ కోసం అని చెప్పి మీరు ఒక URL ఉంది, ఆ దాంట్లోకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. tinyurl.com/canberravs అనేది రిజిస్ట్రేషన్ లింక్ అండి. ఈరోజు మనకి జరిగిన ఈవెంట్ ఈరోజు మనకి కాన్బరా ఇక్కడ ఏసీటీ లైబ్రరీలో జరిగింది, ఏసీటీ హెరిటేజ్ లైబ్రరీలో. అది కూడా వాళ్ళు మనకి యాక్చువల్గా ఇదేంటంటే మన రామాయణ మహాభారతాలు ఈ కాలానికి అందులోంచి వాటిని మనం ఏ విధంగా అన్వయించుకోగలము, అవి ప్రస్తుత కాలానికి ఏ విధంగా మనం అన్వయించుకొని మనకి కరెంట్ జనరేషన్ వాళ్ళకి, అంటే మనకి కరెంట్ జనరేషన్ అంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఉన్నారు కదా, జెన్జీ ఆ జనరేషన్ వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పగలము, అందులో నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠాలు ఏంటి, అలాగే మనం వాటిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి దాని గురించి ఒక లెక్చర్ సిరీస్ ఈరోజు ఉన్నది. కాకపోతే తక్కువ మంది రావటం వలన మాకు ఒక స్పెషల్ లెక్చర్ లాగా అయింది. అర్జున్ భరద్వాజ్ గారితో సంప్రదించడం జరిగింది. అలాగే ఆయన కొన్ని పుస్తకాలు తీసుకొచ్చారు, అవి నాకు తెలిసి రేపు వెన్యూ దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు ఎవరికైనా పరిచయం చేసుకోవడానికి. అది వచ్చి ద ఎసెన్షియల్ రామాయణ. సో వన్ ఆఫ్ ది 2 గ్రేటింగ్, అంటే మనకి రామాయణ మహాభారత అనేవి గ్రేట్ ఎపిక్స్. ఇది మనకి రామాయణము కానీ మహాభారతం కానీ ఒక భారతదేశంలోనే కాకుండా మొత్తం వరల్డ్ మొత్తం మీద అందరికీ తెలిసినది. ఇందులో మనకి ఏంటంటే ఆయన రాసినవి ఈ పుస్తకంలో నేను ఇంకా చదవలేదు ఈ పుస్తకం గురించి కూడా పూర్తిగా. కాకపోతే మన యంగర్ జనరేషన్స్కి తగ్గట్టుగా అందులోని అన్నీ రిలవెన్స్గా ఉన్నట్టుగా ఆయన రాశారు దీని గురించి. సో ఈ పుస్తకాలు మీకు రేపు అవైలబుల్ అవుతాయి అక్కడ వెన్యూలో. అలాగే మనకి కెన్బ్రాలో ఈ వీకెండ్ ఇంకొక ఈవెంట్ కూడా నడుస్తుంది. శనివారం నాడు తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెన్బ్రా వారు ఉగాది సంబరాలు జరుపుతున్నారు. దానికి కూడా ఒక 4 రోజులే ఉంది ఇంకా మనకి ఆ కార్యక్రమానికి. దీనికి టికెటెడ్ ఈవెంట్ అండి. సో ఇది వచ్చి టికెటెడ్ ఈవెంట్ శనివారం నాడు ఉగాది సంబరాలు మనకి మెల్రోజ్ హై స్కూల్లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మనకి అదితి భావరాజు అని చెప్పి ఒక సంగీత కళాకారిణి ఆవిడని పిలిపిస్తున్నారు, అదితి భావరాజు గారిని. సో ఇదొక ఈ కార్యక్రమంలో మన లోకల్ టాలెంట్ కూడా పిల్లలు కూడా
వివిధ రకాల కల్చరల్ ఈవెంట్స్ అవి ఉంటాయి. 9వ తారీఖున అంటే మే 9 శనివారం నాడు 2 గంటల నుంచి మొదలవుతుంది కార్యక్రమాలు. మనకి 9:11 వరకు ఉన్నాయని చెప్తున్నారు. డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ దీనికి టికెటెడ్ ఈవెంట్స్ మీరు త్వరగా టికెట్లు బుక్ చేసుకోండి, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంటే 2 అడల్ట్స్ 2 కిడ్స్కి వచ్చి $90, అలాగే ఓన్లీ కపుల్ అయితే $70, అలాగే ఒక సింగిల్ అడల్ట్ ఒక్కటే అయితే $45, అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ స్టూడెంట్స్కి వచ్చి $30 ఉంది, అలాగే సింగిల్ కిడ్ అయితే $25, అంటే 16 ఇయర్స్ ఏజ్ వరకు $25 ఉంది. సో నాకు తెలిసి త్వరగా మీరు టికెట్లు బుక్ చేసుకోండి, ఇంకా చివరి నిమిషంలో మీరు ఎవరినైనా సంప్రదించాలి అనుకుంటే ఎవరు హెల్ప్ చేయలేరు, ముందరే టికెట్లు బుక్ చేసుకోండి. ఈ ఈవెంట్ కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాము, ఎందుకంటే మనకి బయట నుంచి వస్తున్న కళాకారిణితో పాటు మన ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయని ఆశిస్తున్నాము. అలాగే మనకి ఇప్పుడు నిన్న మనకి భారతదేశంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనూ అలాగే బెంగాల్లోనూ అలాగే తమిళనాడు కేరళం అంటారు ఇప్పుడు, ఈ మూడిట్లో మాత్రము ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పోయి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడులో అయితే మనకి విజయ్ ఉన్నాడు కదా, యాక్టర్ విజయ్, అతను విజిల్ వేశాడు, గట్టిగానే విజిల్ వేశాడు. అక్కడ దాదాపు 108 స్థానాలు సంపాదించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది అక్కడ. అతను గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. అలాగే మనకి బెంగాల్లో వచ్చి మమతా బెనర్జీ ఓడిపోయి ఆవిడ పార్టీ పూర్తిగా ఓడిపోయారు వాళ్ళు. చాలా వరకు ఆవిడ కూడా కొన్ని కంటెస్ట్ చేసిన చోట్ల ఓడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే 15 సంవత్సరాల తర్వాత పదవిని కోల్పోయి మన భారతీయ జనతా పార్టీ, అలాగే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ఇండిపెండెన్స్ తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ రావడం అనేది ఇదే మొదటిసారి. సో గెలిచిన వాళ్ళందరికీ మన కాన్బ్రా తెలుగువాణి తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అలాగే ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, కంటిన్యూస్గా పవర్లోకి 15 సంవత్సరాల పాటు పాలించిన తర్వాత కూడా ఏ క్రైటీరియా మీద ఓడిపోయారు అనేది వాళ్ళు సింహావలోకనం చేసుకోవాలని, అంటే చేసుకుంటారు, కాకపోతే వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకు పదవిని కోల్పోయాం అనే విషయము. కాకపోతే ఈ ఎలక్షన్లో మనకి వివిధ మాధ్యమాల ద్వారా తెలిసినది ఏంటంటే ఎక్కువగా జెన్జీ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పి వినిపిస్తుంది. అంటే ఎక్కువ స్టూడెంట్స్ యూత్ వాళ్ళకి క్యాటర్ చేసేటట్టుగా ఏదైనా పథకాలు కానీ, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి నిరుద్యోగ సమస్య అలాగే వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించాలి, చదువులో కానీ మామూలుగా ఈ కరెంట్ జనరేషన్ తగ్గట్టుగా వివిధ రకాల పథకాలు. సో చూద్దాము మరి రానున్న కాలంలో ఈ కొత్తగా గెలిచిన వాళ్ళు ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తారు అనేది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది కరెంట్గా పవర్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక దాన్ని ఏమంటారు కనువిప్పు లాంటిది, వాళ్ళు తప్పుల నుంచి నేర్చుకుంటారని ఆశిద్దాం. ఒక పాట విందామండి మనం.

పొందించుకోండి. సానుకూలమైన ఆలోచనలు మనిషికి మంచి మార్గం చూపిస్తాయి. సానుకూల దృక్పథం ఉన్న మనుషుల్లో ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు తరచూ వింటూ ఉంటాము. ఈ సానుకూల దృక్పథము అంటే పాజిటివ్ మెంటాలిటీ అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, అది మన మెదడులో జరిగే ఒక శాస్త్రీయ ప్రక్రియ అని ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా మనం ఆశను ఒక మానసిక స్థితిగా భావిస్తాం, కానీ 2025 యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం హోప్ అంటే ఆశ అనేది కేవలం ఒక ఆలోచన కాదు, అది జీవితానికి అర్థాన్ని ఇచ్చే బలమైన ఉద్వేగం. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఇది శాశ్వతం కాదు అని నమ్మడం మెదడులో నిరాశను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఈ అధ్యయనం తేల్చింది. మొక్కలు నాటడం లేదా పసిపిల్లల ఎదుగుదలను గమనించడం వంటి చిన్న పనులు కూడా మనలో ఆశావాదాన్ని పెంచి మెదడులోని న్యూరోప్లాస్టిసిటీని అంటే మెదడు తనను తాను పునర్నిర్మించుకునే శక్తిని మెరుగుపరుస్తాయని వెల్లడైంది. అలాగే హార్వర్డ్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల తాజా నివేదికల ప్రకారం సానుకూల శక్తి అనేది ఒంటరిగా సాధించేది కాదు, అది ఒక అంటువ్యాధి, పాజిటివ్ కంటేజియన్ వంటిది. మనం ఎవరితో సమయం గడుపుతున్నామనేది మన మెదడులోని మిర్రర్ న్యూరాన్స్ పై ప్రభావం చూపుతుంది. తాజా పరిశోధనల ప్రకారం తోటివారితో కలిసి నవ్వడం లేదా సానుకూల భావోద్వేగాలను పంచుకోవడం వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. అంటే సానుకూల వ్యక్తుల మధ్య ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన మెదడు సంతోషానికి సంబంధించిన రసాయనాలను అంటే డోపామైన్, సెరోటినిన్ ఉత్పత్తి చేయడం అలవాటు చేసుకుంటుంది. శాస్త్రవేత్తలు చాలా కాలంగా చెబుతున్న ఇంకో ఆసక్తికరమైన విషయం, మెదడు మరియు శరీరం వేర్వేరు కాదని, మన శారీరక స్థితి మన మానసిక శక్తిని శాసిస్తుందని. కేంబ్రిడ్జ్ పరిశోధనల ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వల్ల మన మూడ్ దెబ్బతింటుంది. అలాగే కేవలం 20 నిమిషాల పాటు ప్రకృతిలో గడపడం వల్ల మెదడులో సృజనాత్మకత పెరిగి ప్రతికూల ఆలోచనల చక్రం అంటే నెగిటివ్ థాట్ లూప్ తెగిపోతుందని శాస్త్రీయంగా రుజువైంది. కృతజ్ఞతను వ్యక్తం చేయడం అంటే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడం అనేది మెదడులో కొత్త నాడుల మార్గాలను అంటే న్యూరల్ పాత్వేస్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి మెదడు ముందే సిద్ధంగా ఉంటుంది. చాలామంది సానుకూల దృక్పథాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఆలోచనలు ఎలా నియంత్రించుకోవాలి అనే సందేహాలు వ్యక్తం చేస్తుంటారు కదా. శాస్త్రీయంగా కూడా నిరూపింపబడిన ఒక మార్గం ఏమిటంటే మన ఆధీనంలో ఉన్నంతవరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, సవ్యమైన సామాజిక అనుబంధాలను పెంపొందించుకోవడం అలాగే కాపాడుకోవడం. ఇది నేను మన kaumudi.net అని చెప్పి మన కిరణ్ ప్రభు గారు నిర్వర్తించే ఒక ఆన్లైన్ వెబ్ మాసపత్రిక, ఇందులో నుంచి ఆయన రాసిన సంపాదకీయం అండి ఇది. మీరు కూడా ఇది విన్న తర్వాత సానుకూల దృక్పథాన్ని, పాజిటివ్ మెంటాలిటీని పెంచుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాము. అందులో చెప్పినట్టుగా మనం ఎవరితో కలిసి ఉంటాము, అలాగే మన సరౌండింగ్లో మనం ఉండే పరిసరాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి అంటున్నారు కదా. ఈ మధ్యకాలంలో నేను గ్రహించింది ఏంట్రా అంటే, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్లు ఎక్కువైపోయి మనకి ఇంట్లోనే ఎక్కువగా ఉంటాము, అలాగే ఎవరితోనైనా మాట్లాడాలన్నా కొంతమంది ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నది ఏంటంటే, వాళ్ళకి సాంఘికంగా బయటికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది వాళ్ళకి రావటం లేదు త్వరగా. మరి ఎందుకు అది రావట్లేదు అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్లనే రావట్లేదు అని చెప్పి తేలింది. సో ఒక విధంగా చెప్పాలంటే మనకి ఇక్కడ కార్యక్రమాలు అవి కెన్బరాలో కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు, అలాగే వివిధ ఆర్గనైజేషన్స్ వాళ్ళు
ఇలా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు

0: వాళ్ళని కానీ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళని కానీ లేకపోతే లోకల్లో కొన్ని కార్యక్రమాలను కూడా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళి కొద్దిగా అందరితోనూ సోషల్ అయ్యి కొద్దిగా మంచి మాటలు విని మీరు కూడా పాజిటివ్ మెంటాలిటీని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాను. రేపు చూద్దాం మనకి వెన్స్డే నాడు అలాగే థర్స్డే నాడు ఎంతమంది మన కార్యక్రమానికి వస్తారో. మాసన్నందరి శ్రీ విష్ణు శివ మందిరంలో రేపు సాయంత్రం 6:00 to 9:30 వరకు భజగోవిందం మీద డాక్టర్ అర్జున్ భరద్వాజ్ గారు చెప్పే కార్యక్రమాలని ప్రవచనాన్ని వినటానికి వస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం ఒక పాట విందామండి. ఒక్క నిమిషం అండి, ప్లే చేస్తాము.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

అదండి, మనకి మే అనగానే, మే నెల అనగానే మనకి ఫస్ట్ మే గుర్తొస్తుంది, కార్మికుల దినోత్సవం. సో ఇప్పుడు కార్మికుల దినోత్సవం సందర్భంగా అంటే ఇప్పుడు మనకి మే జూన్ వచ్చిందంటే చాలామందికి ఇక్కడ మనకి అందరము కాంట్రాక్ట్, చాలామంది కాంట్రాక్ట్ లేబర్ కానీ పనిచేయడానికి ఇష్టపడతాం కాబట్టి అందరూ ఇప్పుడు రెన్యువల్స్ ఈ గోడలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగానే వాళ్ళకి కాంట్రాక్ట్స్ అవి రెన్యూ అవ్వాలి అని చెప్పి ఆశిద్దాము. ఎందుకంటే కార్మికులు లేనిది మనకి ఏమీ పని కాదు అని చెప్పేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళు డిక్లేర్ చేయడము జరిగింది. అలాగే కార్మికుల హక్కుల గురించి కూడా, అలాగే పని వేళల గురించి. సో ఈ విధంగా 1882 కార్మికుల పని గంటలు వీటి కోసం అని చెప్పి ఉద్యమం చేశారు. అప్పుడు ఇది ఎక్కడ చేశారంటే మనకి యుఎస్లో జరిగింది, అమెరికాలో జరిగిన తర్వాత అలాగే షికాగోలోని హే మార్కెట్లో కార్మికుల ప్రదర్శన ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెప్తారు. కార్మికులకు 8 గంటల పని విధానం గురించి నిర్దేశిస్తూ 1886 May 1 చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దాని తర్వాత మద్దతుగా 4 రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ అది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కార్పుల్లో కొంతమంది కార్మికులు చనిపోయారట. ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికులు ఉద్యమాలు జరిపి నిరసన ప్రదర్శనలు కూడా చోటు చేసుకున్నాయి. 1890 May 1 బ్రిటన్లోని హైడ్ పార్క్లో చేపట్టిన ప్రదర్శనకు 300,000 మంది కార్మికులు హాజరయ్యారట. సో వాళ్ళు అంత కష్టపడి మనకి డిమాండ్లు అవి తీసుకొచ్చి 8 గంటలే పనివేళలు ఉండాలని, ఈ విధంగా డిమాండ్లు చేసి మనకు సక్రమమైన పే కూడా ఉండాలని చెప్పి డిమాండ్ చేసి చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి కెన్బరాలో సాధారణంగా అందరికీ తెలిసింది, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో మనం డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేవని తెలుస్తోంది చాలామందికి. సో అందరికీ కాంట్రాక్ట్ రెన్యువల్ అవుతాయి, కనీసం ఇప్పుడు దాని ఉంటారు, ఎక్కువ డిమాండ్లు చేయకుండా ఏదో ఇచ్చింది ఏదో తీసుకునేటట్టుగా ఉండేటట్టు ఉంది పరిస్థితి అందరికీ. మళ్ళీ వచ్చే మంగళవారం రాత్రి 8:30 కలుద్దాము. అంతవరకు సెలవు.